0: ఎన్ని ఎలా వచ్చి చూసి అచ్చా ఫాంగ్ నేను అమ్మసిస కిచిసి గత్త అచ్చా ఫాంగ్ అని
1: les cèvres.